సంస్కారం. హిమ్మత్ కబినయాడు కరణ్ సర్వశక్తివాన్ బాప్ సర్వశక్తివాన్.